జన్మబంధమి నిర్ముగ్ధా పదంగచ్చందనామయం. బుద్ధి యోగాచా అవలంబ కరణారె పురుష మంజే సాధక, కర్మజన్య ఫలాచా త్యాగ కెల్యాన జ్ఞానీ హోవున్ జన్మరూప బంధనాపాసున్ ముగ్ధ హోతాత్ అని నిరామయ అశా మోక్ష పదాలా జాతాత్. శ్రీమద్ భగవద్గీతేచా దుసరే అధ్యాయమధే 40-51 శ్లోకా పావేతో ఆ విషయ సవిస్తర సాంగిత్లేలా ఆహే. తసచ్ 5వ్యా అధ్యాయమధే కర్మఫలాచా త్యాగ కరణారా యోగి పురుష హా నైష్ఠికీ శ్రేష్ఠ అశీ శాంతి మిళవతో. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అస గీతేమధే మట్లేలా ఆహే. శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ మంటాత్, తరి ఆత్మయోగే యాథిలా జో కర్మఫళాశీ విఠలా తో ఘరరిఘోనీ వరిలా శాంతి జగీ. శ్రీమద్ భగవద్గీతేచా 12వ్యా అధ్యాయమధే యా ఫలత్యాగాచ ఫార శ్రేష్ఠత్వ శ్రీ జ్ఞానేశ్వర మౌలిన వర్ణిల ఆహే. మౌలి మంటే ఆణి జేణే జేణే వేణే గడతీ కర్మే సకళే తయాంచీ తిథే ఫళే త్యజితూ జాయ వృక్ష కావేలి లోటతీ ఫళే ఆలీ తైసీ సాండీ నిపదలి దాన పుణ్యే అగా ఆత్మజేచ.